సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలారా, మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు

అలవాటు ప్రకారంగా మన బాలానందమని తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. విశేషంగా శనివారం నాడు మీరు ఇంట్లో ఉంటున్నారు, లేదా ట్యూషన్కి వెళ్తున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, సమయం గడుపుతున్నారు, విశేషంగా మీ కుటుంబాలతో, బంధువులతో, మిత్రులతో, ఇంకా మీ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం 45 నిమిషాలకు ప్రసారం చేస్తాం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లల కోసం పదండి శ్రోతలరా, ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మంచి మంచి పాటలతో.

పిల్లలంటే ఎంతో ఇష్టం మాకు కదా. పిల్లలు మన జీవితంలో అద్భుతమైన పాత్ర ఉంటుంది. ప్రత్యేకమైన పాత్ర ఉన్నందువల్ల మన పిల్లలు మన జీవితంలో అద్భుతంగా ఉంటారు. విశేషంగా చిన్నప్పటి నుంచి పెద్దగా అయిన తర్వాత మన పిల్లలు మన పిల్లలే ఉంటారు. పెద్దగా అయిన తర్వాత కూడా మన పిల్లలే అంటాము.

0: సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలారా, ఈ శనివారం నాడు ఎక్కడికైనా వెళ్తున్నారు లేదా ఇంట్లో ఉంటున్నారు, సమయం గడుపుతున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, మంచిగా ఈ వీకెండ్ బాగా గడపండి. కుటుంబాలతో, మిత్రులతో ఎక్కడికైనా ఇంకా ఎవరైనా ఉంటున్నారు, సమయం బాగా గడపండి. జీవితం అద్భుతంగా ఉంది, జీవితం ఆనందంగా గడపండి.
1: లేడు లేసి గుసు లాస్ట్ బెంచ్ ముద్దు మొహం
2: టిఫిన్ బాక్స్ సర్ది చూడు ఆయన చెయ్యి యూనిఫామ్
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
1: డైలీ లేట్ గెట్ అవుట్
2: నైట్ డౌన్ వికెట్
1: హోంవర్క్ ఎస్కేప్
2: డైలీ ఇదే టార్చర్ అండి
1: చిలికి బిచిలికి
2: బింబిలికి బిలాబీ

మధ్యాహ్న వేళ ఎవరెవరు తమ భోజనం తయారు చేస్తున్నారు లేదా మీరు భోజనం చేస్తున్నారు షురుచి చెప్తూ ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విశేషంగా మన పిల్లల కోసం తయారు చేశాం ఈ మధురమైన పాటలు మీకోసం మీ ఆనందం కోసం విశేషంగా ఈచ్ వీకెండ్ కదా విశ్రాంతి తీసుకుంటున్నారు సమయం గడుపుతున్నారు మీ బంధువులతో మిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందించండి ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం

పిల్లల గురించి మాట్లాడాలంటే పిల్లలు దేవుని వరం. నిజంగా పిల్లలు మన జీవితంలో దేవుడి ఇచ్చిన బహుమతిలాగా ఉంటుంది. పిల్లల నవ్వు ఇంటికి ఆనందం తీస్తుంది. ఇంతేకాక పిల్లల అమాయకత్వానికి ప్రతి రూపం.

0: పెద్ద డ్రామా. దీని బోగు దొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్,
1: ఇదో నా బంగారు పాప.

बालानंदम बालानंदम मन पिल्ललु इंटी चिरुनव्वुलु पिल्ललु उन्न चोटे निजमैन आनंदम अलागे पिल्लल नव्वुलो स्वच्छमैन प्रेम कूडा उंटुंदि। పిల్లలు దేవుని అందమైన కానుకగా ఉంది।

పిల్లలు లేకుండా మన జీవితం శూన్యం అవుతుంది. నిజంగా పిల్లలు మన ఇంట్లో ఉంటే ఎక్కువ ఆనందం తెస్తుంది. పిల్లలు నవ్వు, పిల్లల నవ్వు ఇంటిని స్వర్గంలా మారుస్తుంది. పిల్లల చిన్న అడుగుల్లో కూడా పెద్ద కలలు ఉంటాయి. అలాగే పిల్లలతో గడిపిన క్షణాలు అమూల్యమైనది.

పిల్లలారా, ఈ వీకెండ్ మీరు ఏం చేస్తున్నారు? మంచిగా సమయం గడపండి మీ తల్లిదండ్రులతో, మీ మిత్రులతో, మీ బంధువులతో. మంచిగా సమయం గడపడం ఎంతో ముఖ్యమైనది మన జీవితంలో.

పిల్లల మనస్సు ఇది అద్దంలా నిర్మలం. పిల్లలు చిన్నవాళ్ళు అయినా ఆనందం ఎంతో పెద్దది. పిల్లల చిరునవ్వు రోజును అందంగా మారుతుంది. పిల్లలు ఉంటే మన ఇల్లు పండగగా ఉంటుంది. నిజంగా పిల్లల ప్రేమ స్వార్థం లేనిది. పిల్లలు ఇంటి ఆశ ఇది ఆనందమే ఆనందం.

बालानंदम बालानंदम సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందమనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న పాటలన్నీ ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను.

పిల్లలతో ప్రతిరోజు కొత్త జ్ఞాపకం ఉంటుంది. పిల్లలు మన భవిష్యత్తు, తమ భవిష్యత్తు. ఎంతో గారాభంగా, ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా తల్లిదండ్రులు తయారు చేస్తారు. నిజంగా పిల్లల అమాయకపు మాటల్లో ఇది మధురంగా ఉంటుంది.

0: సంగీత ప్రియులారా, ముద్దు ముద్దు పిల్లలారా, మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. 1 గంట దాకా మన కార్యక్రమం వింటూ ఆనందించండి. ఇంకో కార్యక్రమం దాకా వందన మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.
1: स्वर तरंग
2: स्वर तरंग
1: स्वर तरंग.
3: हेलो जितेंद्र, नमस्कार, गुड आफ्टरनून टू यू ऑल. श्रीसोबत आपण आहात त्या वैद्यमोर्श स्वर स्वर तरंग कार्यक्रमात. मी तुमचे अगदी मनापासून स्वागत करतो. श्रोत्यांनो, 1 वाजले आहे आणि ते 2:45 मी तुमची साथ देणार आहे. तेव्हा तुम्ही पण आमची साथ द्या. ट्युनिंग करा आमच्यासोबत आजचा हा संगीतमय प्रवास. आजचा हा छान शनिवार एन्जॉय करा. आज येस शनिवार आहे, सॅटरडे आहे, वीकेंड चालू आहे. तेव्हा आनंदाने कार्यक्रमाची सुरुवात करूया. इन द वॉइस ऑफ आदर्श शिंदे अँड आनंदी जोशी.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా వందనములు, నమస్కారం. మీకు స్వరాల వేదిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ చెల్లి గిరీశాలిని. ఈ శనివారం జూన్ మాసానికి 6వ తేదీన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి చిట్టి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్న మనం సినిమా నుండి తీసుకున్న ఒక ఇంపైన పాట వినండి.

ఈ శనివారం నాడు చాలా మంది సంబరాలతో బిజీ బిజీగా ఉంటారు. పెళ్ళిళ్ళు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది. అయితే శనివారం చాలా ఆనందదాయకరమైన రోజు. పడండి, మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంపైన పాటలతో వింటూ ఉండండి.

crowded in two. మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుచ్చు. ఏ పుసుకున్న ఈ కిసుకులు బయటికి వచ్చాయో దెబ్బలు.

శ్రోతలు ఇంతటితో నేటి చిట్టి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.